బునానతె అలమింగి వెరి రస్కలాకు ఏనా మగు ఫ్రెద్ది తిమన్నై నూనె ఎహెనెక్కమకు ఏనావి దురు ఎగింవా మగు ఫ్రెదుమెగ్గై.

0: తెలియవన్నావు తెలియవన్నావు కూడా ఒక కసత్కుల్లని బందుగా ఉన్నాయి.
1: కియాబల రాణిగా హింగమ జోమక మా అడు ఆహాఫాణ
2: జిహాన్గే మమ్మమే నా బద్దలు కొల్లంకి ఎంగోస్ పలాష
3: డ్రింక్ కుజ్జ కుడుంగి పేడత
4: కుజ్జకు వేణు ఇదనక
3: అంగే కుజ్జ కుడు తీవ పాడు
5: ఎహారా మిహార్గే తఫాత్ ఇహుసాస్ తవ్గే రేడియో డ్రామాత దివ్యరాజ్యగాడుగే యూట్యూబ్ ఛానల్లు మిహారు అడూస్ వాలివేనే దివ్యరాజ్యగాడుగే యూట్యూబ్ ఛానల్ అవహ సబ్స్క్రైబ్ కొల్లబా.

నానతె అలమెంగి వెరి రస్కలాకు ఏనా మగు ఫ్రెద్ది తిమన్నై నూనె ఎహెనెక్కమకు ఏనావి దురు ఎగింవా మగు ఫ్రెదుమెగ్గే.

0: అది మిహారు మీ అడుగున మడుకోలేక మీరు దూమ్ ఫెషన్ తనుగా మీ వగ్గుతు మీ తనుగా మీ దూమ్ బావరి నిమ్మ బావరి అన్నం బాయిన బావరిన్న అడుగున కొమ్మ బావరి కవ్వెస్ మీ మగ్గుతు మీ తనుగా మీ ఇంకా కంత తక బేగుతు అడుగను మీ దూమ్గే మీ వీరన్గే ఫెరాతు అడుగను మీ జినాన్న వాకదే అస్సలాం అలైకుం
1: వాలేకు సలాం
0: మీ వంతుగా తహుని ఆరిస్ కురంగే
1: ఆ హురియా బేఫుడునే సాలుగును ఇంకే ఫెరాతు వస్తుంగే
0: ఆసకొతే మీ దూమ బేగుతు అడుగను మేము సమ ద్విహరాజ్య అడుగే ఉంటారు నవ్వెస్ మీ ద్విహరాజ్య మీ వంతుగా హురియాక మే హమ మీ హరకాతక గెనస్తే ఫదాన్ మీ దూమ హింగారిస్ మీ కమస్ అడుగను హమ గెనస్తే తమసే కురని మీ హారు మీ దూమక బావరి నిమ్మ ఫాస్ అన్నమ
1: ఏమీహక కురే ఫురి మసెక్కర్ రంజు కొద్దే గొత మీ కొమ్మె స్థానిగ్గా అడువా లాఫ నూనె హరుకొల్లాఫ బహట్టం హమ మెడల్గే గొతుగా బేణుం కూర ఇచ్చే దేం హురిహా రేహకి మే మిజమానుగా పేచకి మీ తంకుల మషూరు అమ్మ అన్న ఇచ్చే మెడల్గే బదులుగా అవును మీదే అమ్మ పేచెంగే తో మీకు మీనని మినివన్ దూగే లోగోయా దెన్ ఏ దూం మినివన్ రన్గే లోగో నిమ్మికన్ దె మీతి ఇస్తిరి కొల్లాఫ అవు మెన్న హరుకొల్లేవేనే మీ అనే దబహుగా వెస్ నూనియాము మీ ఏహెన్ తనెగ్గా వెస్ ఇస్తిరి కొల్లా హరుకొల్లేవే గొత హదాలా కొమ్మె బావరి కొవ్వెస్ మీకే బెజె లిబేనే గొత
0: మీ దూం ఇంతజాం కురముగా హమ మీ వీరన్ ఫరాతు తినా నాలుగు మంది మౌలు మా తెవ్వి పరపడ శుక్రియాంగే
1: ఆ శుక్రియాంగే తో
0: అదిగో మీకు శనికాసం అనే వారే హమ మీ విస్సారు దుహెంగ్ ఇంకే తో విస్సారు దుహెంగ్ హమ వారే అణికాసం మీ బోకొల్లి అడుగను మేము మీ మసక్కె కురణి అడుగను మీకు హమ మీ దూం నిమెందం తిమి ఇంక ముందు తాగతి బేఫున హమ గెనసి వంట కణికావస్ దూముగా బావరి నాకి హరకాతరు అడుగను మీకు టీము రమీజు అణికాస్ వాకదక్క రమీజ్ గారికి ఏ ఆశ బెగ్గబా అదే రమీజ్
2: అడుగుని
0: మీ కొమ్మెగా దూం బావరి
2: తంకొళ బోకో వారే వెహేయత్తి అకి అవును మగ మతి మడుకొల్లాగే మీంది అవును మిహార మడుకొల్లాగి మిహిరి మీ ఫేస్ డేగే మీ కికత దండవాణి మిహిరి ఎమ్మె మీ ఫేస్ డేగ్ పుంగ్ యాస్ హియా సరహద్దుగే మీ బస్ స్టాప్ హిసాబుగా ఎమ్మె మీ కొళం ఉన్న బస్ స్టాప్ హిసాబ్ మడుకొల్లాగి అవును మీంది మేము తంకొళ వారే వెహేతి ఎన్న మెస్ మిహా హిసాబ్ ఫెరిగే మెస్ కొరియ అవును మెన్న ఫెనే అవును మెంగ దువంతెరి బెబ్బే ఫుళం హింగవా పణ బెబ్బే ఫుళం హా మడ్మణం దువేబడే అన్న ఆత అవును మెన్న ఫెన్నని తంకొళ వారే బోకొల్లు మే అకి అవును తంకొళ హియలే జిహిలాతి రుగియా రుగియా హబాల్ కొల్లాన ఇంకేత
0: అదికొమ్మె కాస్ మీ దూం కురి దారి అడుగు మేము ఫాకురండి మీద మీద మూసుము గెగుతాం ఎమ్మె ఆమె రీతి దుహెన్ను విస్తార దుహెక్క మీ దూం మీ కురి దణి హారు గడింగ్ హవీరు ఫహెజ్జహం దాయరుగా మీ వరబుడ మీ ఉడుమతి బణకో కళుకో మీ తింగేతో హనుమాన్ మేము మితిబి హమ బీరు మీ అతిరుమతి మగుగా అడుగు మేము మితిబి మీ హిసాబుగా హమ మీ ఖండువస్ మీ ఫెన్నని కుడకం హమ మీ ఖండు గదకం మీ ఫెన్నని ఉడుమతి హమ బణ దు విస్సారు దువహేగ వారి వేమున్ దాయరుగా అడుగొని ఇంకా మినివంతుగా మీ దువం కురియం మీదని మినివన్ రన్ దేహా సబ్బిస్ కురియం మీదని అడుగొని మిహిరి మడుకొల్లాక మిహిరి హమ మీ ఫ్యామిలీ రూమ్ కాఫీ మీ మీ రెస్టారెంట్ కురి మతిగా మీ దువం ఫ్రెష్గా మీ తీయ అదికొమ్మే కాస్ మీ దూముగ బ్యామరింగ్ నిమ్మ మీ హిసాబ్ అన్నాడు వగుతక మీ హారు అడుగను మే మీ మడుకురము మీ దాని కొమ్మె కాసేకి ఎవరు ఎగిన బ్యామరింగ్ మీ దూముగ బ్యారుమ మీ దాని నవార జులైగా మీ దూం ఇఫ్తితా కురేఫమని దూమ హుళవాలేఫమని ఎప్ స్టోర్ హమ రిజిస్ట్రీ కురి బ్యావరి నాయకిగా దూం కురియం మీ దాని మీ దూం ఇఫ్తితా కొద్దివ్వాఫని ఫన్నా సగాఫత తరికే అభి జీర్ హీన వాలి దూం ఫట్టవాదే మాకు తూమెస్ ఏకమనామివని బ్యావరి నమ్మ muhatab kon tu baverin na hibbar debba ade mi fada du me furi hama kurum ge muhim kam ge macha ali al wala wa fa ade du intizam kuri farata kun ade mi kam ge mi sihi ko tun ehiter kan be no ba farata ka de mi red cross di mi red cross center ka farata ambulance sama tayaran oti mi sarahatu ka mi fail ge ha ta furi fail ge dashu ka mi har hama barak mi be fur madakol la mi tibbe mi atir mati magu ga inge ta mi ma mi du ಅದಕ್ಕೆ ಬ್ಯಾವರಿಂಗ್ ಅದೇ ಸಮ ದೂಮಕ್ಕೆ ಸರಹದ್ದು ತಗೊಂಡು ದೂಮ ಮೇಗೆ ಎಂದನೆ ಅಣಕಾಸು ಅಳಗೊಂಡ್ಮೆ ಇತರ ವಾಹಕದ ರಮೀಸ ಇತರ ಹವಾಲ್ ಕೊಲ್ಲಾಣ ಅಣಕಾಸು.

0: కూడా ఒక కసరత్ కుల్లని బందుగా ఉన్నాయి.
1: కియాబల రాణిగా హింగమ జోమక మా అడ్వాహాఫాణ
2: జిహాన్ గే మమ్మ మేనా బద్దల కొల్లం కెంగస్ పదాశ
3: డ్రింక్ కుచ్చకుడు పేడత
4: కుచ్చకు వేణు మీద అనక
3: అంగి కుచ్చకుడు తీవ పాడే
5: ఎహారా మిహారుగే తఫాత్ ఇహుసాస్ తౌగే రేడియో డ్రామా తా దివ్యరాజ్యగడుగే యూట్యూబ్ ఛానల్ లు మిహారు అడోస్ వాలి వేనే దివ్యరాజ్యగడుగే యూట్యూబ్ ఛానల్ అవహ సబ్స్క్రైబ్ కొలవా.

0: గడి రేగడి దిహే జై మీ దివహి రాజ్య గ్యాడు.
1: జకాయ్
2: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఉరిహాయంతేనేస్ ఉఫావరి దుహకేదెము జకాయ్ మీ సిల్సిలాగే మీ అదుగు ప్రోగ్రామ్ ఆయకేస్ మీ బద్దలు కురని అడుగునస్మాము. సా జకాతకి ఖండేళిఫవా వాకి భావితకి ముద్దాతకే వాకి మింవరక ఇతురువే ఖండేళిఫవా ముద్దతే హమవుము హాసవగేం వా బేకదే హగ్గే జకాయ్ మీ అదుగు ప్రోగ్రామ్గా అడుగును మేము బలాలాని జకాయ్ బెహుమా మీ మౌలుగా మౌలు మాతోళం ఫిలువాలుమా అజీజా